క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞానినా మయా దోషాన శేషాం విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం.

సగోచర సౌకుమార్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్రలాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

పదే పరమ్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధికాళీయ పణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

హసురాగస హసురు ముగిలు హసురు గద్దయా బయలు హసురిన మలే హసురు కణివే హసురు సంజయీ బిసిలు హసురాగస హసురు ముగిలు హసురు గద్దయా బయలు హసురిన మలే హసురు కణివే హసురు సంజయీ బిసిలు ఆశ్వీజద ಶಾಲಿವನದ ಕಿಳಿಯದ ಬಣ್ಣದ ನೋಟ ಅದರೆಡೆಯಲಿ ಬನದಂಚಲಿ ಕೊನೆವೆತ್ತಡಗೆಯ ತೋಟ ಆಶ್ವೀಜದ ಶಾಲಿವನದ ಗಿಳಿಯದೆ ಬಣ್ಣ